వివిధ సమయాలలో మధ్యలో ఉన్న ఛాయ, చుట్టూ ఉన్న ఛాయ ఏ రంగులో చూడగలమో అది అచ్చ తెలుగు భాషలో అచ్చ తెలుగు పూల రంగులతో పోల్చి రాసిన పాట. పొడుస్తూ భానుడు పొన్న పువ్వు ఛాయ, పొన్న పువ్వు మీద పొగడంపు పూఛాయ అంటూ పొద్దు పొడుస్తున్న సూర్యబింబాన్ని, అలాగే మధ్యాహ్న భానుడు మల్లెపూ ఛాయ, మల్లె పువ్వు మీద మైనంపు పొడి ఛాయ అని, అస్తమాన భానుడు వంగపూ ఛాయ, వంగ పువ్వు మీద వజ్రంపు పొడి ఛాయ అని అద్భుతంగా వర్ణిస్తూ పాడిన ఈ పాట మన కళ్ళ ముందు కనిపించే వెలుగులో దైవ సాక్షాత్కారం చేయిస్తుంది. ఇప్పుడు ఈ గీతం విన్నానండి.

0: రేడియో 2000 98.5 FM తరంగాలపై సిటీ తెలుగు అసోసియేషన్ సమర్పిస్తున్న తెలుగువాణి కార్యక్రమాన్ని మీరు వింటున్నారు.
1: దిస్ ఇస్ తెలుగువాణి ఆన్ 98.5 FM రేడియో 2000.
0: ఇందాక మనం విన్న పాట చాలా బాగుంది కదండి. మనందరం చిన్నప్పటి నుంచి ఆకాశవాణిలో పొద్దున పూట వినే పాటల్లో ఈ పాట ఖచ్చితంగా వింటుండేవాళ్ళం. అది ఆదివారం అయితే ఖచ్చితంగా వచ్చేది ఈ పాట. ఇంత అద్భుతమైన పాట ఎవరు రాశారో, సంగీతం ఎవరిదో కూడా తెలియలేదండి. ఎప్పటి నుంచో ఉంది కానీ మరి ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియలేదు. నాకైతే తెలియలేదు, మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ దయచేసి తెలియచేయండి. వాళ్ళు అంటే రాసిన వాళ్ళు ఎంత పరీక్షగా చూసి రాశారో కదా. ఈ పాట వింటూ సూర్యుడిని చూడండి ఎంత, అంటే అఫ్ కోర్స్ కళ్ళు పెట్టేసి చూసి కళ్ళు ఇచ్చేసుకోవడం కాదు, కానీ ఒక ఏదైనా జాగ్రత్తగా చూసి అబ్జర్వ్ చేస్తే నిజంగా ఈ పాట గురించి నాకు తెలిసాక, అంటే నాకు అరౌండ్ 10th class ఆ వయసులో ఈ పాట అర్థం తెలిసింది నాకు. ఎందుకో తెలియలేదు, కానీ అప్పటి నుంచి చూడటం మొదలట ఎప్పుడు చూసినా ఈ రెండు నిజమే కదా. అంటే అప్పుడాకా సూర్యుడు ఒక రంగే అనుకునేదాన్ని, ఇది తెలిసాక నిజమే కదా, మధ్యలో ఒక రంగు చుట్టూతా ఒక రంగు కదా అని చూడడం అలవాటైంది నాకు. అప్పుడు ఎప్పుడు అనుకుంటుంటా అసలు నిజంగా వీళ్ళు అలా ఎంత కరెక్ట్ గా ఒక ఆ పువ్వు పేరు ఆ పైన ఉన్నది తను ఎంత బాగా రాశారు అనిపించింది. నాకైతే చాలా నచ్చుతుంది ఈ పాట, మీకందరు కూడా నచ్చి ఉంటుందని అనుకుంటున్నాం. అదండి వాటి భక్తిరంజని కార్యక్రమంలో ఇప్పుడు మన శ్రోతలందరూ ఆతృత ఎదురు చూసే ఈ వారం ప్రశ్న గురించి. అందులో మా ప్రశ్న, ఈనాటి ప్రశ్న, మన భారతదేశీయ దేశ జాతీయ పుష్పం ఏంటి? మన భారతదేశ జాతీయ పుష్పం ఏమిటి? దాంతోపాటు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర రాష్ట్ర పుష్పం, తెలంగాణ రాష్ట్ర పుష్పం, ఈ రెండు కూడా దయచేసి తెలియదు. అంటే మీరు మూడింటికి సమాధానం ఇవ్వాలండి. మరి చూడండి కొంచెం అవన్నీ మీ సమాధానాలన్నీ కొంచెం తీసుకుని టైం తీసుకుని www.sydneytelugu.org ద్వారా తెలియపరచగలరు. కారణాంతరాల వల్ల ఈ నాటి కార్యక్రమం ప్రీ రికార్డెడ్, అందువల్ల మీ సమాధానాలు విజేత వివరాలు వచ్చేవారం ప్రకటించబడతాయి. ఈ రోజు వార్తల్లో వార్తల సెగ్మెంట్ కూడా లేదని ముందుగా తెలియజేస్తున్నాం.

ఈరోజు మన కార్యక్రమ శీర్షిక పువ్వులు, అందం, ఆనందం, ఆరోగ్యం. ఈ దేశం, మన దేశం, మన ఈ కర్మభూమిలో చలికాలం ముగిసి స్ప్రింగ్, అదేనండి వసంతకాలం మొదలైంది. ఇంకో 2 నెలల్లో వేసవికాలం కూడా మొదలవుతుంది. కానీ మనకు అప్పుడే వేసవికాలం వచ్చినట్టుంది కదండి. ఈ ఏడాది ఇవాళ రాత్రి నుండి మనం టైం కూడా మారుస్తాం. ఇదే భూమికి అవతల వైపున్న మన జన్మభూమిలో వేసవికాలం, వర్ష ఋతువు అయ్యి శరదృతువు మొదలవుతోంది. ఎంత వ్యతిరేకత కదా. మన ఈ వసంత ఋతువు ప్రకృతిలో సరికొత్త మార్పులను తీసుకువచ్చే ఋతువుల రాణి. శీతాకాలపు చలి తర్వాత వాతావరణంలోకి ఆహ్లాదకరమైన వెచ్చదనాన్ని తీసుకువస్తుంది. చలికాలం ఆకులు రాల్చే కాలం ముగిసి ఎండలు ప్రారంభమయ్యే ఈ సంధికాలంలో చెట్లు చిగుర్చి రంగురంగుల పువ్వులు వికసిస్తాయి. ఈ కాలంలోని పువ్వులు మనకు అందం, ఆనందం మరియు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ప్రకృతి మనకు ప్రసాదించిన అత్యంత అందమైన కానుకలు పువ్వులు. అవి కేవలం చూడడానికి అందంగా ఉండడమే కాకుండా మానవ జీవితంలో మరియు ప్రకృతి సమతుల్యతలో కీలక పాత్ర వహిస్తాయి. ఎంత ఒత్తిడిలో ఉన్నా ఒక అందమైన పువ్వును చూడగానే మన ముఖంలో తెలియకుండానే చిరునవ్వు వస్తుంది. పూల సువాసన మన మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.

తెలుగువాణి కార్యక్రమాన్ని మీరు వింటున్నారు 98.5 ఎఫ్ఎం 2000 తరంగాలపై. ఇందాక మీరు విన్న పాట స్వర్గీయ శ్రీ పిబి శ్రీనివాస్ గారు పాడిన విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన లలిత గీతం అండి. ఎంత బాగుంది కదా. పువ్వులా బతకమని చెప్తున్నారు, ఆనందాన్ని ఇస్తూ రెండు రోజులైనా సంతోషంగా ఉండమని చెప్తూ పువ్వుల ద్వారా మనకు కూడా విలువైన సందేశాన్ని ఇచ్చారు రచయిత దేవులపల్లి గారు అనుకుంటా. ఎనీవే ఇప్పుడు మన కార్యక్రమాల్లోకి వెళ్దాం. పూలు అనగానే ఎక్కువగా గులాబీ, మందార, మల్లెపూలే గుర్తొస్తాయి కదా, ఎందుకంటే అవి మన ఇళ్లలో ఎక్కువగా అవే పెంచుకుంటాం కాబట్టి. కానీ ప్రపంచంలో కొన్ని వేల రకాల పువ్వులు ఉన్నాయి. అందులో ఒక్కోటి ఒక్కొక్క రకమైన రంగు, రూపం, వాసన, కొన్నిటికి రుచి కూడా ఉన్నాయి కదా, కలిగి ఉంటాయి. కొన్నిటికి ఆకర్షించే రంగు ఉన్నా సువాసన కానీ అందం కానీ ఉండదు. మన రోడ్డు మీద పెడుతుంటే దారికి ఇటువైపులా రెండు వైపులా చూడండి, పూలు పూస్తూ ఉంటాయి. పిచ్చి పూలు పసుపచ్చ రంగులోను, కొన్ని కొన్ని చోట ఎరుపు ముదురు రంగులోనూ ఉంటాయి. కారులో వెళ్తుంటే చాలా బాగుంటుంది, దగ్గరికి వెళ్తే పెద్ద గొప్పగా ఉండవు, కానీ దూరం నుంచి ఆ రంగు అది ఎంత బాగా మనల్ని ఆకర్షిస్తుందో, ఫోటో తీసుకునేలాగా అనిపిస్తుంది. కానీ దగ్గరికి వెళ్తే పెద్ద అందము ఉండదు, వాసన ఉండదు. అలాంటివి కొన్నిటికి అందం ఉంటుంది కానీ సువాసన ఉండదు. మందారాల్లాగా రేఖ మందారం, ముద్ద మందారం, మందారంలో కూడా రెండు మూడు రంగులు వస్తాయి కదా. ఇందాక మన సూర్యుడికి చెప్పినట్టుగా మధ్యలో ఒక రంగు, రేఖకో రంగు, పైన రంగు, అలాగా రంగు రంగుల్లో రేఖ మందారం, ముద్ద మందారాలు ఎంత బాగుంటాయి కదా, చాలా బాగుంటాయి. కానీ వాటికి వాసన ఉండదు. కొన్నిటికి అందం, రంగు, వాసన అన్నీ ఉంటాయి. మన గులాబీ, మల్లెలు, విశాఖ సంపంగా వీటికి లాగా వాటికి అందం ఉంటుంది, చక్కగా మంచి రంగులు ఉంటాయి, ఎంత మంచి వాసన ఉంటుంది. ఏ అందం అసలు ఇంకా ఎంత బాగుంటాయి కదా, ఒకదాన్ని మించి ఒకదానికి పోటీ పడుతూ అందంగా ఉంటాయి. అంచేత అవన్నీ ఇప్పుడు ఇంకో నాలుగో రకం ఎడిబుల్ ఫ్లవర్స్ ఇక్కడ వచ్చాయి. నాకు నేనేమో మరి ఇండియాలో ఉన్నప్పుడు నేను ఎప్పుడు చూడలేదు, కానీ ఇక్కడ మాత్రం వింటున్నాను. అఫ్కోర్స్ మన రెస్టారెంట్లో కన్నా ఈ బేకరీస్ స్వీట్స్కి మీద పెట్టడానికి వాటికి మంచిగా పర్పుల్ కలర్వి, అదేంటి ఎల్లో కలర్వి పువ్వులు పెడుతున్నారు. ఎడిబుల్ ఫ్లవర్స్ చిన్న చిన్నవి చాలా బాగుంటున్నాయి. తింటే పెద్ద టేస్ట్ ఏం లేదు కానీ మరి ఎందుకు పెడుతున్నారు నాకు తెలియదు, కానీ ఒక అందానికి ఇస్తున్నారు. చాలా బాగుంటున్నాయి ఎడిబుల్ ఫ్లవర్స్ అని. సో నాలుగో రకం కూడా వచ్చిందనమాట. అలాగా ఇప్పుడు దీనికి కారణం ఏమిటి అంటే, అఫ్కోర్స్ రుచికి నేను చెప్పలేదు కానీ ఈ పువ్వులకి, ఈ పువ్వులు సీతాకోచిలుకలను, తేనెటీగలను, ఇలా రకరకాల కీటకాలను ఆకర్షించడానికే రంగులు, వాసనను కలిగి ఉంటాయి. రుచి ఎందుకంటే మళ్ళాంటి వాళ్ళు తినడానికి అనుకుంటా. పువ్వుల్లో ఉండే యాంటోసయానిన్స్, కెరోటినాయిడ్స్ వంటి పిగ్మెంట్స్ వల్లే అవి రకరకాల రంగుల్లో ఉంటాయి. అలాగే వాటిలో ఉండే వోల్టైల్ ఆయిల్స్ తొందరగా పాడవకుండా, పురుగులు పట్టకుండా ఉండేందుకు సాయం చేస్తాయి. మరో విషయం ఏంటంటే ఉదయం పూచే పూలు ఎక్కువ రంగు, తక్కువ వాసనతో ఉంటాయి. ఇవి ఎక్కువ వాసన కలిగి ఉన్నా దాన్ని ఎండవేడి తగ్గించేస్తుంది. సాయంత్రం, రాత్రి వికసించే పువ్వులేమో ఎక్కువ సువాసనను విడుదల చేస్తాయి. చీకట్లో కీటకాలు, పువ్వుల్ని గుర్తించలేవు కదా, రంగుల్ని గుర్తించలేవు కదా, అందుకోసం వాసనతో ఆకర్షిస్తాయి అన్నమాట. ఈ చూడండి ఇప్పుడు మనకి అదే అన్నాను, మల్లెపూలు అవన్నీ కూడా సాయంత్రం వస్తాయి. పొద్దున వచ్చేటప్పటికి మనకి అదే తోటలో తిరుగుతున్నా మనకు పెద్ద వాసన ఉండదు. కానీ నాలుగు అయ్యిన దగ్గర నుంచి ఇంకా ముక్కు పుటాల్లో గదిలో ఎక్కడ ఉన్నా గార్డెన్ నుంచి వచ్చేస్తుంటుంది మనకి వాసన. అవి ఎంత బాగా వస్తుంది కదా వాసన, అంటే ఆ టైం ఎలా తెలుస్తుందో వాటికి అన్నట్టుగా. మా ఇంట్లో చిన్నప్పుడంతా మాకు ఆకుపచ్చ సంపంగి ఉండేది. ఎంత అంటే నాలుగు అయ్యేటప్పటికి మొదలయ్యేదండి వాసన, మాది గోడ మీద ఉండేది. మాకన్నా అండ్ వచ్చిన వాళ్ళు, వెడుతున్న వాళ్ళల్లా అలాగ వెతికేసి పువ్వుల్ని వెతికేసి కోసేవారండి. అది ఒక్కొక్కసారి ఏంటి, అది ఆకు రంగులోనే ఉంటుంది, కనిపించదు కూడా. పువ్వు కూడా ఆకులానే ఉంటుంది, ఆకు కూడా కొంచెం మెలికి తిరిగి ఉంటుంది, దాంతో కనిపించదు పువ్వు. పొద్దున్నకి అంటే ఒక మ్యాక్సిమం 7, 8, 9 లోపు వస్తుంది వాసన, తర్వాత మళ్ళీ రాదనమాట. పొద్దున్న లేచేటప్పటికి ఇంకా అది ఒక రకమైన స్వీట్, టూ స్వీట్ అనమాట. రాత్రి ఒక వాసన, పొద్దున్న వచ్చేటప్పటికి ఇంకొక, ఇంకా దాంతో మేము ఎప్పుడు వెతుకుతున్నాం, అయ్యో రాత్రి వెతికాం కలవ కనిపించలేదే అని వెతికేవాళ్ళం. అది పొద్దున్నేటప్పటికి కొంచెం పసుపు రంగు వచ్చేసేది అనమాట, బాగా విచ్చుకుపోయి ఇంకా కోసేంగానే రేఖ రాలిపోయేది, అలా ఉండేది అనమాట. అవంటే రాత్రికే పొద్దున ఎండ తగలడం ఆలేస్తే ఇంకా అంతే, ఇంకా 9 పదరాత పెద్దగా వచ్చేది కాదు, వచ్చే ఇంట్లోకి తెచ్చినా పెద్ద వాసన ఉండేది కాదనమాట. అలాగా సంపెగలు పర్ఫెక్ట్ వాళ్ళందరూ అంతే, అవి ఎలా ఉండాలో చూడండి. వాటికి టైం కూడా అలా తెచ్చిపోతుంది, 4 ఎండ ఉంటుంది కానీ వచ్చేస్తుంది వాసన. ఎంత బాగుండేదో మా దగ్గర ఆ సంపంగి. విశాఖ సంపంగి మళ్ళీ పొద్దునే పూస్తుంది, అది ఎక్కువ రాత్రులు పూయదు. అదే అండి, దేవుడు సృష్టి అండి నిజంగాను. అదంతాను ఈ పువ్వులు మళ్ళీ ఈ అదే అండి, ఆ రంగుల్ని, ఆ వాసనలు అవంతా మన ఒత్తిడిని తగ్గిస్తాయి. అవి ఆనందించడం అంటే
ఆనందించే ఇదే ఉండాలి. కానీ మనకి ఎందులోంచైనా మన ఆనందాన్ని స్వీకరించచ్చు, అందాన్ని తీసుకోవచ్చు అన్నట్టుగా పువ్వుల్నిచ్చే అనమాట. మెయిన్గా రంగు వాసన అందం అన్నీ ఉన్నా లేకపోయినా పువ్వులు పూలే కదా. రోడ్డు పక్కన పూసిన చిన్న పసుపు పచ్చిపోయినా మనం చూడగానే అబ్బా భలే ఉంది అని ముచ్చట పడతాం, ముట్టుకుంటాం, కుదిరితే ఎక్కువస్తాం, ఫోటో తీసుకుంటాం. పక్కన కావాల్సిన మనిషి ఉంటే చేతిలోనో తలలో కూడా పెడతాం. ఇదండి ఇప్పుడు మనకు తెలిసిన కొన్ని రకాల పూలు తలుచుకుందావా. సుత్తి వీరభద్రరావు లెవెల్లో కాకపోయినా నా లెవెల్లో నేను వరుసగా నాకు తెలిసిన పేర్లు చెప్పడానికి ప్రయత్నిస్తాను. సరదాగా ఎంజాయ్ చేయండి. గులాబీ, మల్లె, చామంతి, బంతి, సన్నజాజి, విరజాజి, కనకాంబరం, మందారం, గన్నేరు, గరుడవర్ధనం, నందివర్ధనం, నిత్యమల్లె, ఆకుపచ్చ సంపంగి, పచ్చ సంపంగి, డిసెంబరాలు, ముళ్ళగోరింట, తామర, కల్లువ, కందంబం, పొద్దుతిరుగుడు పువ్వు, పారిజాతం, లిల్లీ, బిళ్ళగన్నేరు, రాత్రిరాణి, రాధామనోహరం, కాగితం పువ్వు, రేల, తంగేడు, చంద్రకాంత, రత్నగంధి, దేవగన్నేరు, తురాయి, అత్తిపత్తి, ఎర్రజిల్లేడు, కలబంద పువ్వు, అగ్నిశిఖ, గెడద, పొగడ, అడ్డసరం, కాంచనం, నీలోత్పలం, కరోనేషన్, తులిప్, ఆర్కిడ్, డైసీ, డెఫోడిల్, డాలియా, పెట్యూనియా, ఆస్టర్, జిలియా, గ్లాడియల్స్, చైనీస్ లాంటర్, నూరువరహాలు, శంకు పువ్వు, కాశీరత్నం, పట్టుకుచ్చు పూలు, మొగలి, సీతమ్మవారి జడ, మెట్టతామర, చిలకముక్కు పూలు, నాచుపూలు, గుల్మొహర్, ఉమ్మెత్త, నాగచంప, బ్రహ్మకమలం, మిరప్పండు పూలు, పచ్చగన్నేరు, మాలతి, బావిలి, పొన్నపూలు, కొండగోగు పూలు, పూల వెన్ను. ఇవన్నీ నాకు తెలిసినవి కొన్ని, సేకరించిన కొన్ని. మీరు ఎంజాయ్ చేశారనుకుంటాను.

0: Apex Dental Centre provides complete quality dentistry to the entire family at affordable prices. We have highly experienced dentists and specialists to address all your dental needs. Apex Dental provides general and children dentistry, cosmetic dentistry, implants, crowns and bridges. Apex Dental is located at four convenient locations: Liverpool, Balcombe Hills, Quakers Hill and Wentworthville. Make an appointment today. Please call 1300 Apex Dental. For details, please visit our website www.apexdentalcentre.com.au. Apex Dental has Telugu speaking dentists at all locations. Apex Dental Centre is a proud sponsor of Telugu Vani on 2000 FM.
1: Wins Taxation Services. అన్ని రకములైన ఆదాయపు పన్ను మరియు సెల్ఫ్ మేనేజ్డ్ సూపర్ ఫండ్, నెగటివ్ గేరింగ్, ఇంకా హోమ్ అండ్ బిజినెస్ లోన్ వ్యవహారాల కోసం ఆస్ట్రేలియా టాక్సేషన్ రంగంలో ఎంతో అనుభవజ్ఞులైన శ్రీ కూచి శ్రీనివాసరావు గారిని 02-9893-7877 లేదా 04-13-362-797 పై సంప్రదించండి. విన్స్ టాక్సేషన్ ఆఫీస్ ఈస్ ఇన్ జార్జ్ స్ట్రీట్, పారామట్ట. You do your business and we do your business. Wins Taxation is a proud sponsor of Teluguvani on Radio 2 OOO FM 98.5.
2: Radio 2 OOO 98.5 FM తరంగాలపై సిడ్నీ తెలుగు అసోసియేషన్ సమర్పిస్తున్న తెలుగువాణి కార్యక్రమాన్ని మీరు వింటున్నారు. పువ్వులు ప్రకృతి యొక్క అందమైన సృష్టి, అందుకే అవి పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. అంతేకాదు, పువ్వులు ఉండే చోటు సానుకూల శక్తులకు కేంద్రంగా ఉంటుంది. వివిధ రకాల పువ్వులు, వివిధ రంగుల పువ్వులు, సువాసనలు విరజిమ్మే పువ్వులు అనేకం మనం పూజ కోసం ఉపయోగిస్తూ ఉంటాం.

విద్యను మరియు జ్ఞానాన్ని సూచిస్తుంది. సరస్వతీదేవి పూజల్లో బంతి పువ్వులను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇక పువ్వులలో గులాబీ పువ్వులు శుక్రగ్రహంతో సంబంధం కలిగి ఉంటాయి. గులాబీ పువ్వులను లక్ష్మీదేవి పూజల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెప్తారు. పువ్వులలో పారిజాత పుష్పాలను విష్ణుమూర్తికి సమర్పిస్తారు. విష్ణుమూర్తికి పారిజాత పూదండని సమర్పించడం వల్ల సంతాన సంబంధమైన సమస్యలు తీరుతాయని చెప్తారు. ఇలా ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉండడం వల్ల అది ప్రకృతి సృష్టి కావడం వల్ల పవిత్రమైనవిగా మనం భావించడం వల్ల వాటిని పూజలలో ఎక్కువగా ఉపయోగిస్తాం. పర్వతమంత బంగారాన్ని భగవంతునికి సమర్పించినంత పుణ్యం ఒక్క సంపంగి పువ్వుని సమర్పిస్తే వస్తుంది అని నానుడి. ఆయుష్ కోసం దుర్వార పూలతో, సంతాన కోసం దత్తూర పూలతో రుద్రదేవుని పూజించాలట. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విధమైన పూలతో శ్రీహరిని అర్చించితే పుణ్యప్రాప్తి కలుగుతుంది. చైత్రమాసంలో కమలాలు, జాజులు, సంపంగి పువ్వులు, బిల్వపత్రాలు, వైశాఖ మాసంలో మొగలి పువ్వులు, ఆషాఢమాసంలో కమలాలు, కదంబ పుష్పాలు, శ్రావణ మాసంలో అవిసె పువ్వులు, దుర్వారాలు, భాద్రపదంలో సంపంగులు, మల్లెలు, సింధూరాలు, ఆశ్వీజ మాసంలో తీగమల్లెలు, మల్లె పువ్వులు, కార్తీకంలో కమలాలు, సంపంగులు, మార్గశిర మాసంలో బకుల పుష్పాలు, పుష్యమాసంలో తులసి, మాఘ పాల్గొన మాసాల్లో అన్ని రకాల పుష్పాలు శ్రీ మహావిష్ణువు పూజకు ఉపయోగించడం వల్ల విశేష పుణ్య ప్రాప్తి కలుగుతుందని చెప్తారు. సాధారణంగా చెట్టు నుండి ఆ రోజు కోసిన పూలను జలంతో ప్రోక్షించి స్వామి పూజకు ఉపయోగిస్తుంటాం. కానీ కొన్ని పుష్పాలను కొన్ని రోజుల పాటు నిలవ ఉంచిన తర్వాత కూడా పూజకు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు కలువ పూలను 5 రోజుల వరకు, కమలాలను 11 రోజుల వరకు నిలవ ఉంచినప్పటికీ పూజకు ఉపయోగించవచ్చని భవిష్య పురాణం పేర్కొంటోంది. బిల్వపత్రాలను, తులసీ దళాలను, అవిస పూలను వాడిపోయినప్పటికీ పూజకు ఉపయోగించవచ్చు. ఒకవేళ ఈ పువ్వులు ఛిద్రమైనప్పటికీ పూజకు ఉపయోగించవచ్చని మేరుతంత్రం చెప్తోంది. ఇలాగే వచ్చే వారం నుండి మొదలవబోతున్న శరన్నవరాత్రులకి 9 రోజులలో 9 రకాల పువ్వులు ఉపయోగిస్తారు. వాటిని తెలుసుకుందాం. మొదటి రోజు శైలపుత్రి, తెల్లటి కమలం లేదా తెల్లటి పువ్వులు, శాంతి స్థిరత్వం లభిస్తాయి. 2వ రోజు బ్రహ్మచారిణి, గులాబీలు, మల్లె భక్తి ఏకాగ్రత పెంచుతాయి. 3వ రోజు చంద్రఘంట, బంతి పువ్వులు, ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. 4వ రోజు కూష్మాండదేవి, ఎర్రమందార ఆరోగ్యం దీర్ఘాయువు ప్రసాదిస్తుంది. 5వ రోజు స్కందమాత, కమల పువ్వు, ఇంటికి పిల్లలకు శ్రేయస్సు కలుగుతుంది. 6వ రోజు కాత్యాయిని, కదంబ పువ్వు, వివాహం కుటుంబ ఆనందం లభిస్తాయి. 7వ రోజు కాళరాత్రి, మల్లి, నీలితామర, మందార ప్రతికూల శక్తి భయం తొలగిపోతాయి. 8వ రోజు మహాగౌరి, తెల్లని మల్లె, గులాబీ, అందం ఆనందం సంతృప్తి కలుగుతాయి. 9వ రోజు సిద్ధిదాత్రి, నీలికమలం లేదా మల్లె, విజయం జ్ఞానం ప్రసాదిస్తుంది. ఇప్పుడు అన్నమయ్య వారు రాసిన ఒక కీర్తన విందాం. ఇందులో స్వామివారిని మేలుకొలుపుతూ ఆయనకు రాత్రి పక్క మీద వేసిన పువ్వుల వివరాలు, దేంతో ఏది అన్నది ఎంతో అందంగా వివరించారు. చాలా బాగుంటుంది పాట, వినండి.

మీరు విన్న ఆ పాట సింగీతం శ్రీనివాస్ గారు దర్శకత్వం వహించిన చిత్రం అమెరికా అమ్మాయి. సింగీతం శ్రీనివాస్ గారు మొట్టమొదట దర్శకత్వం వహించిన చిత్రం పేరు నీతి నిజాయితీ. ఆ నీతి నిజాయితీ అనేవి ఆయన జీవితంలో కూడా పాటించి విజయవంతంగా తన బాధ్యతలు నెరవేర్చారని చెప్పచ్చు. అది కాకతీయులమైనా కూడా తాను మొట్టమొదటి దర్శకత్వం వహించిన నీతి నిజాయితీ ఈ చిత్రం నుంచి మరొక గీతం.

0: ప్రతి క్షణం సద్వినియోగం చేసుకుంటూ ఎలా బతకాలో జీవితంలో చూపించిన వ్యక్తి శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారు. సంగీతం, సాహిత్యం, సైన్స్, సినిమా నాలుగు స్తంభాలుగా నిర్మించుకున్న సినీ సౌధం ఆయనది. మానవ ప్రపంచానికి ఆయన జీవితం మార్గదర్శకం. ఎందుకంటే 94 ఏళ్ల వరకు సెల్యులాయిడ్ చేతపట్టి చివరి శ్వాస వరకు సినిమా తీయటంలో తన శక్తియుక్తులన్నీ కేంద్రీకరించారు. నాగ్ అశ్విన్ నిర్మాతగా ఆయన దర్శకత్వం వహించిన సింగ్ గీతం, ఇంకా మరో సినిమా తీయాలని రచన సిద్ధం చేసుకుని ఉన్నారు. సింగ్ గీతం ఈ చిత్రంలో అంతా కూడా పాటలతోటే నడుస్తుంది, మాట లేకుండా. ఆ సింగ్ గీతం చెప్పాలంటే వారి ఇంటి పేరులోనే సింగీతం కదా. మరి ఆ సింగ్ గీతం చిత్రం నుంచి ఒక సింగ్ సింగుదామా. మీరు వింటున్నారు తెలుగువాణి కార్యక్రమాలు 2000 FM 98.5 MHz తరంగాలపై.
1: ఊరంతా సైలెంట్గా ఉందేంటి
2: అన్నవాడు, ఇంకా లేపలేదేంటి?
1: నా మాటేంటి, పాటలా ఉందేంటి?
2: నైట్ మందు కానీ దిగలేదా ఏంటి? ఈ దాసుగాడు యేసుదాసు అయిపోయాడా ఏంటి?

మీరు వింటున్నారు తెలుగువాణి కార్యక్రమాలు రేడియో 2000 ఎఫ్ఎం 98.5 మెగాహెడ్స్ తరంగాలపై. సెల్యులాయిడ్ సైంటిస్ట్ శ్రీ సంగీతం శ్రీనివాసరావు గారిపై ప్రత్యేక కార్యక్రమం వింటున్నారు. అమెరికా అమ్మాయి చిత్రం నుంచి ఆయన విజయభేరి అప్రతిహతంగా చివరి సినిమా వరకు కొనసాగుతూ వచ్చింది. మయూరి చిత్రానికి గాను ఏకంగా 14 నంది పురస్కారాలు. ఆయన సుమారు 60 చిత్రాలు నిర్మిస్తే అందులో సగం చిత్రాలు తెలుగులోనే తీయటం మన తెలుగు వారి అందరికీ గర్వకారణం. ఇంకా కన్నడ తమిళ భాషల్లో కూడా అదే స్థాయిలో ఉత్తమ చిత్రాలు తీశారు. అన్ని భాషల్లో కూడా ప్రయోగంతో ప్రయోజనం ఆశించి చిత్రాలు చూసే ప్రేక్షకులకు న్యాయం చేకూర్చారు. ఆయన సినిమాల్లో చేసిన ప్రయోగాలు సఫలీకృతం కావటమే కాదు, ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాయి. అతి ముఖ్యంగా ముచ్చటించుకోవటంలో చిత్రాలు కమల్ హాసన్, బాలకృష్ణ వీరు నటించిన సినిమాలు మీ అందరికీ గుర్తుండే ఉంటాయి, ఆదిత్య 369. ఇంకా కమల్ హాసన్ నటించిన విచిత్ర సోదరులు, ఇది తెలుగులో విడుదలైన డబ్బింగ్ సినిమా. తమిళంలో అపూర్వ సహోదరగల్గా నిర్మితమైంది. ఇంకా హిందీలో అప్పు రాజాగా కూడా అనువదించబడింది. ఇందులో ప్రత్యేకత కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేశారు. అందులో ఒకటి మరుగుజ్జు పాత్ర. ఆ మరుగుజ్జు పాత్రని ఎలా సృష్టించారు అనేది అప్పట్లో చాలా చర్చనీయాంశంగా ఉండేది. ఆ విచిత్ర సోదరుల చిత్రం నుంచి మరొక మధుర గీతం.

భారతీయ సినీ పరిశ్రమలో ఏ దర్శకుడు చేయనని ప్రయోగాలు చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి సింగీతం శ్రీనివాసరావు గారు. 30-40 ఏళ్ల క్రితం ఆయన తీసిన సినిమాలు, చేసిన ప్రయోగాలు ఎప్పుడు చూసినా కూడా ఆశ్చర్యం అనిపిస్తాయి. టైం మెషిన్లో మనల్ని వెనక్కి తీసుకెళ్లారు, 100 ఏళ్ళు ముందుకు తీసుకెళ్లారు. టాకీ యుగంలో మూకీ సినిమా ఎవడు చూస్తాడన్నా వాళ్లే మూగబోయేలా పుష్పక విమానం తీయటం ఆయనకే సాధ్యమైంది. సింగీతం శ్రీనివాసరావు గారిని నటుడు కమల్ హాసన్ పరమ గురువుగా భావిస్తారు. వారిరువురి కాంబినేషన్లో పుష్పక విమానం, ఇంకా అమావాస్య చంద్రుడు, విచిత్ర సోదరులు ఇంకా వెలువడ్డాయి. సింగీతం శ్రీనివాసరావు గారికి రానిది తెలియంది తెలియని విషయమే లేదేమో. ఒక చిత్ర దర్శకుడికి తెలిసిన విషయాలన్నీ ఆయనకి తెలుసు. ఆయనలో ఒక చిత్రకారుడు ఉన్నాడు, నాటక రచయిత ఉన్నాడు, ఛందోబద్ధంగా పద్యాలు రాసే కవి ఉన్నాడు, కథకుడు ఉన్నాడు. ఇంతటి ప్రతిభాశాలి కాబట్టే దిగ్గజ దర్శకుడు కేవీ రెడ్డి మాయాబజార్కి పనిచేసే అవకాశం ఇచ్చారు. పెళ్లినాటి ప్రమాణాలు, జగదేక వీరుడు కథ, శ్రీకృష్ణార్జున యుద్ధం, సత్య హరిశ్చంద్ర ఇలాంటి చిత్రాలకి ఈయన సహకార దర్శకుడి పనిచేశారు. ఈ క్రమంలోనే సినిమా మేకింగ్లో మెళకువలు నేర్చుకున్నారు. ఇంగ్లీష్ పుస్తకాలు, నవలలు, సినిమాలు సంగీతంలో స్ఫూర్తి నింపాయి. కొందరు దర్శకులకు కమర్షియల్ సినిమాలు చేయాలన్న ఆలోచన ఉండదు. జయాపజయాలతో సంబంధం లేకుండా విలువలకు ప్రాధాన్యం ఇచ్చే సినిమాలు తీస్తూ ఉంటారు. కమర్షియల్ సినిమాలు తీసేవాళ్ళకి భిన్న చిత్రాలు తీయాలన్న ఆలోచన రాదు. కానీ ఈ రెండింటిని సమతుల్యం చేసిన సిద్ధాస్తులు శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారు. ఇప్పుడు మీరు వినబోతున్న ఈ పాట అమావాస్య చంద్రుడు చిత్రం.

0: మీరు విన్న ఆ పాట అమావాస్య చంద్రుడు చిత్రం నుంచి. ఈ చిత్రంలో ప్రత్యేకత ఏమిటంటే, గుడ్డివాడైన వయలిన్ కళాకారుడిగా కమల్ హాసన్ ఆయన అందులో అతని జీవిత చరిత్రను ప్రాచుర్యం చేసి తద్వారా అనేక మంది వికలాంగులకి స్ఫూర్తి కలిగించాలని నడుం కట్టుకున్న నాయక. ఇది ఒక విలక్షణమైన చిత్రం. సంగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం రాజా పార్వే అనే తమిళ మాతృకి తెలుగులో నిర్మించబడిన చిత్రం. ఇది తమిళ చిత్రంలో ఒక పాటకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి జాతీయ ఉత్తమ గాయకుడిగా బహుమతి గెలుచుకున్నారు.
1: Westmead Doctors is a medical centre committed to total family care. Westmead Doctors has a GP, allied health and many specialist services. Westmead Doctors have a psychologist, physiotherapist, dietitian, podiatrist and breastfeeding consultant. It also has paediatricians, newborn specialists and a physician who specialises in the health of elderly and senior citizens. Please note that Westmead Doctors have Telugu and Hindi speaking GPs and specialists. Westmead Doctors is located within the Coles complex on Darcy Road, Westmead. Westmead Doctors is open 7 days a week and bulk billing is available. You can walk in or make an appointment by phoning 9687 4000 or online via our website www.westmeaddoctors.com.au. Westmead Doctors is a proud sponsor of Telugu Vani on Radio 2000 FM.
2: TaxStar, taxation and accounting services. Anni rakala aadayapu pannu, business tax returns, GST, capital gains, new business setup, self-managed super fund, mariyu payroll services koraku ఆస్ట్రేలియన్ టాక్సేషన్ అండ్ అకౌంటింగ్ రంగంలో అపార అనుభవజ్ఞులు అయినటువంటి శ్రీ రాజా యలమంచి గారిని 0433428744 లేదా raja@taxstar.com.au ద్వారా సంప్రదించగలరు. వీరి ఆఫీస్ అడ్రస్ సూట్ 208 34 డమ్వే, ఓరన్ పార్క్. టాక్స్టార్ పీటీవై లిమిటెడ్ ఈజ్ ప్రౌడ్ స్పాన్సర్ ఆఫ్ తెలుగు వాణి రేడియో మరియు సిడ్నీ తెలుగు అసోసియేషన్.
0: ఈ వారం ప్రశ్న మరొకసారి. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 10వ తేదీని ఏ దినోత్సవంగా జరుపుకుంటున్నారు? ప్రశ్నకు సమాధానం 9:20 మా వెబ్సైట్ సిడ్నీ తెలుగు .org పై తెలియచేయగలరు. ప్రయోగాలకి కేర్ ఆఫ్ సంగీతం శ్రీనివాసరావు గారిపై ప్రత్యేక కార్యక్రమం వింటున్నారు. ప్రయోగాలు చేయటం, కొత్త కథలు చెప్పటంలో సంగీతం శ్రీనివాసరావు గారు నేర్పరి. నీతి నిజాయితీ చిత్రంతో మెగాఫోన్ పట్టిన ఆయన ఆ తర్వాత సహజ వాతావరణంలో దిక్కేట్ర పార్వతి తీసే అవార్డులు అందుకున్నారు. పంతులమ్మ, జమీందారు గారి అమ్మాయి, రామచిలుక, పిల్ల జమీందారు, గమ్మత్తు గూఢచారులు, సుగుణ సుందరి, ఆదిత్య 369, భైరవ ద్వీపం, బృందావనం, మైకేల్ మదన కామరాజు, అమావాస్య చంద్రుడు, ఇలా ఒక సినిమాతో మరో సినిమాకి సంబంధం ఉండదు, దేనికదే ప్రత్యేకత వైవిధ్యంగా ఉంటాయి. కమల్ హాసన్తో తీసిన విచిత్ర సోదరులు కొత్త ఆలోచన. పొట్టి కమల్ని తెరపై చూపించి ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తించారు. పుష్పక విమానం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎప్పుడో శబ్దం లేని రోజుల్లో మూకీ చిత్రాలు వచ్చాయి, తర్వాత శబ్దం వచ్చింది. అన్ని పాటలు మాటలు గల సినిమాలే. ఇప్పుడు ఎందుకు ఈ మాటలు లేని సినిమా ఎవరు చూస్తారు? మాటలు పాటలు ఉండే సినిమాలే అంతంత మాత్రంగా నడుస్తున్నాయి. ఈ మూకి ఎవరు చూస్తారు అని వచ్చిన విమర్శల్ని పుష్పక్ తిప్పికొట్టేసింది, పక్కకు నెట్టేసింది. అంతేకాదు, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. సంగీతం శ్రీనివాస్ గారికి వయసు మీద పడి ఉండొచ్చు, కానీ ఆధునికతను ఆకళింపు చేసుకోవటంలో ఆయనకు ఆయనే సాటి. యానిమేషన్ సినిమా ఘటోత్కచ్ హిందీ, తెలుగు, తమిళ భాషల్లో వచ్చింది. ఇది ఒక ప్రయోగం. ఆయన తీసిన సినిమాల్లో పురాణాలు, జానపదాలు, సాంఘికాలు అన్నీ ఉన్నాయి. అందుకే అందరి దర్శకుల మీద పడినట్టు శ్రీనివాసరావు గారి మీద ఇలాంటి చిత్రాలకే శ్రీనివాసరావు అన్న ముద్ర పడలేదు. తమిళ, కన్నడ భాషల్లోనూ తీశారు. 94 ఏళ్ల వయసులో సంగీతం తీసి రికార్డ్ సృష్టించారు. ఈ విషయంలో ఆయన శ్రీనివాసరావు గారు ప్రణాళికలు వేసుకుని మరీ సినిమాలు తీశారు. ఈ విషయంలో నేటి దర్శకులు ఎంతో వెనుకబడిపోయారంటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారు తీసిన భైరవ ద్వీపం, ఇది 1994 విడుదలైంది. ఇటువంటి సినిమాలకి పాటలు రాయటంతో పాటు కొన్ని కన్నడ సినిమాలకి సంగీతం కూడా సమకూర్చారు శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారు.

0: ఇక్కడ భైరవ ద్వీపం ఈ చిత్రం గురించి కొన్ని విశేషాలు. ప్రత్యేకించి శ్రీ తుంబుర నారద ఈ గీతం భైరవ ద్వీపం, ఇందులో అన్ని పాటలు కూడా సూపర్ డూపర్ హిట్. భైరవ ద్వీపానికి సంగీతం సమకూర్చిన శ్రీ మాధవపేతి సురేష్ గారు, వారికి శ్రీ సంగీతం శ్రీనివాసరావు గారితో ఎప్పటి నుంచో ప్రత్యక్ష అనుబంధం ఉంది. వారితో సంగీత దర్శకులుగా 4 చిత్రాలకి సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అందించారు. అంతేకాకుండా కీబోర్డ్ ప్లేయర్గా కూడా వారితో పనిచేశారు. వారి మాటల ద్వారా సంగీతం శ్రీనివాస్ గారితో ప్రత్యక్ష అనుబంధం ఉన్న విశేషాలు మనతో పంచుకుంటున్నారు. నమస్తే శ్రీ మాధవపేది సురేష్ గారు.
1: రావు గారు, మొట్టమొదటిసారి మాయాబజార్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయన సినీ ప్రస్థానాన్ని ఆరంభించారు. ఆ సినిమాకి కళాదర్శకులు మాధవపేతి గోఖలే గారు, మా చిన్నాన్న గారు. అక్కడి నుంచి మా చిన్నాన్నగారి కుటుంబంతో, మాధవపేతి సత్యం గారు ఇంకొక చిన్నాన్నగారి కుటుంబంతో చాలా సన్నిహితంగా మెలిగేవారు. అక్కడి నుంచి కొంతకాలం అయిన తర్వాత ఆయన డైరెక్టర్ అయిన తర్వాత మొట్టమొదటి సినిమా నీతి నిజాయితీ సినిమాలో మా అన్నయ్య మాధవపేతి రమేష్ పాడటం జరిగింది. అలాగే ఆయన రెండో సినిమా జమీందారు గారి అమ్మాయిలో కూడా మా అన్నయ్య చాలా పెద్ద హిట్ సాంగ్ మంగమ్మ నువ్వు ఉతుకుతుండే అందం అనే తమాషా కామెడీ సాంగ్ మా అన్నయ్య పాడటం జరిగింది. ఆ పాట రికార్డింగ్ కూడా నేను వెళ్ళాను. దాని తర్వాత నేను కీబోర్డ్ ప్లేయర్గా నా సినీ ప్రస్థానం మొదలుపెట్టిన తర్వాత 1974 నుండి ఆయన సినిమాలకి సుమారుగా 10-15 సినిమాలు, ఉదాహరణకి పుష్పక విమానం, తర్వాత మయూరి, దిక్కట్ర భారతి, ఇటువంటి అద్భుతమైన సినిమాలకి నేను కీబోర్డ్ ప్లేయర్గా పనిచేశానమ్మా.
2: అందులో విశేషం మయూరి చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సంగీత దర్శకత్వం వహించారు కదండి.
1: అవును, బాలు గారు సంగీత దర్శకత్వం వహించిన అన్ని సినిమాలకు నేనే కీబోర్డ్ ప్లేయర్ని.
2: ఓహో.
1: తర్వాత 1992 బృందావనం మొదలు పెట్టారు మా చందమ్మమ్మ విజయ కంబైన్స్, అంటే నాగిరెడ్డి గారి పిల్లలు, ముగ్గురు పిల్లలు, వేణుగోపాల్ రెడ్డి గారు, విశ్వనాథ్ రెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు, ముగ్గురు కలిసి అనమాట. అప్పుడు రావికొండరావు గారు ఒక ఒక గ్రూప్ని తయారు చేశారు, అంటే కేవీ రెడ్డి గారి అసోసియేట్గా సంగీతం శ్రీనివాసరావు గారిని, గోకుల గారి అన్నగారి అబ్బాయిగా నన్ను, తర్వాత మన రాజేంద్ర ప్రసాద్ని, రమ్యకృష్ణ, ఇలా అందరినీ చేసి ఒక బృందావనం అనే సినిమాని మొదలు పెట్టడం జరిగింది. సంగీతం గారికి చాలా ఇష్టమైన సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు గారు. అందుకనే సినిమాకి నీతి నిజాయితీ కూడా రాజేశ్వరరావు గారే సంగీత దర్శకుడు. సో మా కుటుంబానికి కూడా రాజేశ్వరరావు గారు, పెంజాల గారు, గణసాల గారి కుటుంబం బాగా సన్నిహితంగా మెలవటం వల్ల నేను చేసిన బృందావన సినిమాకి కూడా ఆడియో రిలీజ్, అది రాజేశ్వరరావు గారే వచ్చి దానికి ఆడియో రిలీజ్కి చీఫ్ గెస్ట్గా వచ్చారు. సో ఆ బృందావనలో పాటలన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి.
2: అద్భుతమండి, అది అందులో క్లాసికల్ టచ్ తోటి మధురమే సుధాగానం అన్నప్పుడు మనసు ఆనందంతో పరవశిస్తుంది.
3: Are you looking for a comprehensive dental checkup and clean? At Lily's Dental, we offer a full checkup and clean for only $150. We also offer free consultations for all cosmetic treatments. Plus, great news for families. Kids who are eligible for $1,132 from Medicare, which is bulk billed for your convenience. And here's an extra treat. When you book an appointment for your child, they will receive free movie tickets once they complete their treatment. Visit us at 250 Marylands Road, Marylands 2160, and don't miss out. Call us today at 867-75720 to book your appointment. We look forward to taking care of your smile at Lily's Dental.
0: Meeru Teluguvani karyakramalu Radio 2000 FM 98.5 MHz tarangalpai vintunnaru. Celluloid scientist Sri Singitam Srinivasrao garpai pratyeka కార్యక్రమం వింటున్నారు.
4: వన్ టూ త్రీ ఫోర్.

0: అదే మధురమే సుధా గానం. ఓహో ఓహో బులి పావురమ్మ, తర్వాత అబ్బో ఏమి వింత, అన్ని పాటలు మంచి హిట్ ఆ సినిమాలో. అన్ని పాటలు వెన్నెలగంట గారు రాశారు. వెన్నెలగంట గారు తండ్రి కూడా విజయాలో పనిచేశారు, కోటేశ్వరరావు గారిని ఆయన కూడా, అందుకని ఆయన కూడా ఎన్నుకోవడం జరిగింది. దాని తర్వాత అంటే విజయవాడలో మొదట్లో షౌకార్ చేశారు ఒక సాంఘికమైన సినిమా, అలాగే మా రెండో జనరేషన్ కూడా బృందావనం చేశారు సాంఘికం వాళ్ళు. దాని తర్వాత రెండు మూడు సినిమాల తర్వాత వాళ్ళు భైరవతీ పని చేశారు, సారీ రెండు మూడు సినిమాల తర్వాత విజయవారు పాతాళ భైరవి చేశారు ఒక జానపద చిత్రం. అలాగే మా రెండో జనరేషన్లో కూడా భైరవ ద్వీపం అనే జానపద చిత్రం చేయడం జరిగింది.
1: అందులో అద్భుతమైన పాట శ్రీ తుంబుర నారద పాట అద్భుతం అండి, నవ్వుత నవ్వు విషితే కింద. అందులో చాలా రాగాలు, సరస్వతి రాగం, ప్రస్తావన, కళ్యాణి, చాలా బాగా అద్భుతంగా సంగీతం సమకూర్చారు మీరు. మీకు అప్పుడు ఎదురైన అనుభవాలు, వారితో మీ అనుబంధం.
0: సినిమాలో అన్ని పాటలు చాలా పెద్ద హిట్ అది. మరుడ మోనరుడా ఆ పాటకి నంది అవార్డు వచ్చింది జానకి గారికి. అంతేకాకుండా ఇంగ్లాండ్లో అంటే బీబీసీలో ఆ సంవత్సరానికి వెరీ పాపులర్ సాంగ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ అని నరుడ మోనరుడ పాటని ఎన్నుకోవడం జరిగింది. దాని తర్వాత ఎంత ఎంత వింత మోహము శ్రీమంతుల సీతారామ శాస్త్రి గారు రాశారు. నరుడ మోనరుడ బేటు సుందరామూర్తి గారు రాశారు. తర్వాత

0: నరుడా ఓ నరుడా అన్న ఈ పాట భైరవ ద్వీపం చిత్రంలో ఉంది. ఈ పాట చిత్రీకరణ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అందులో లిల్లీ బూట్స్ వాళ్ళు కూడా సైనికులు లిల్లీ బూట్స్ రూపంలో చూపెట్టడం జరుగుతుంది. ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన మాధవపతి సురేష్ గారు వారి అనుభవాలు పంచుకుంటున్నారు మనతోటి. శ్రీ సంగీతం శ్రీనివాసరావు గారికి నివాళులు అర్పిస్తూ వారి మాటలు విందాం. తే భైరవ ద్వీపం ఈ చిత్రంలో శ్రీ తుంబుర నారద ఈ పాట గురించి ప్రత్యేకంగా తెలుసుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఈ పాటకి స్వర రచన అద్భుతంగా సమకూర్చి 8 రాగాలతోటి ఈ పాటని మనకు అందించారు. ధీటుగా వేటూరు సుందర రామ్మూర్తి గారు కూడా పదరచన చేసి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా ఆలపించిన కలయిక సంగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో వచ్చిన భైరవ ద్వీపంలోని ఈ పాట గురించి మాధవపేది సురేష్ గారి గళంలోనే ఆ విశేషాలు తెలుసుకుందాం.
1: మిగతా అన్ని పాటలు బాగున్నా కూడా సంగీత భరితమైన సినిమా అంటే పాట ఒక సీక్వెన్స్ ఒక ఏమంటే ఆ పాటని ఈ పాట పాడిన తర్వాత ఒక సంగీతంతో ఒక పాట పాడిన తర్వాత ఒక గంటలు మోగాలి అని ఒక సీక్వెన్స్ అది మన జగదేక వీరుని గదిలో ఎన్టీ రామారావు గారు పాడిన తర్వాత ఆ శిల కరగటం ఇలా సీక్వెన్స్ ఇక్కడ కూడా వేరే సీక్వెన్స్ పెట్టడం జరిగింది. పెట్టినప్పుడు ఏదైక వినడం కదా అది ఒక ఒకే రాగంలో చేయడం జరిగింది. పింజల నాగేశ్వర గారు
2: శివశంకరి శివానంద లహరి పాట
1: అది ఆ పాట ఆ సినిమా 100 డేస్ ఫంక్షన్ వెళ్ళాను విజయవాడ. వెళ్ళినప్పుడు ఈ పాట పాడపడిని వెనసాల గారు అడిగితే చాలా కష్టమైన పాట ఇది అని ఒక పల్లవి పాడారు. తర్వాత ఎన్నో సంవత్సరాలకి అదే సంస్థలో నేను ఆ పాటకి ధీటుగా ఓ పాట చేయాలి అనుకున్నప్పుడు నేనేం చేశానంటే ఒక మన 8 రాగాలతో ఒక రాగం మాలిక చేస్తే బాగుంటుందని అనిపించి అలా చేసాం. వేటూరి సుందరరామమూర్తి గారు అద్భుతంగా స్వర రచన చేశారు. అప్పుడు 8 మొదటి పల్లవి మొదటి చరణం అది అభేరి రాగంలో స్వరపరచడం జరిగింది. తర్వాత 2 చరణంలో షడ్జమానికి మన షడ్జమానికి ఇది కాదు హంసధ్వని షడ్జమానికి హంసధ్వని రాగం రిషభానికి కేదారి గౌళ గాంధారని మోహన అలాగే మధ్యమానికి హిందోళ రాగం పశ్చిమానికి సరస్వతి దైవతానికి చక్రవర్తి నిషాదానికి కళ్యాణి మొత్తం 8 రాగాలతో ఈ పాట స్వరపరచడం జరిగింది. బాలసుబ్రహ్మణ్యం గారు ఒక
0: మీరు వింటున్నారు తెలుగువాణి కార్యక్రమాలు రేడియో 2OOO ఎఫ్ఎం 98.5 మెగాహెడ్స్ తరంగాలపై శ్రోతలకి గమనిక. మేము అందిస్తున్న ఈనాటి కార్యక్రమంలో వార్తలు వినిపించలేకపోతున్నాము, పరోక్షంగా కార్యక్రమం అందిస్తున్నందున. ఈరోజు ఈ ప్రత్యేక కార్యక్రమం శ్రీ సంగీతం శ్రీనివాసరావు గారు నిష్క్రమించిన వేళ వారికి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమం ప్రత్యేకంగా అందిస్తున్నాము. శ్రీ సంగీతం శ్రీనివాస్ గారితోటి ఉన్న అనుబంధం గురించి శ్రీ మాధవపతి సురేష్ గారి ద్వారా తెలుసుకుందాము వారి మాటల్లో.
1: దగ్గర ఒక వారం రోజులు చాలా ప్రాక్టీస్ చేసుకొచ్చిన తర్వాత ఆ పాట రికార్డ్ చేసాం. అది కూడా లిరిక్స్ అన్ని ఒక 7 బిట్లు సంగీతం అవన్నీ ఒక్కొక్క రాగానికి ఒక బిట్ చొప్పున మొత్తం 14 బిట్లుగా చేసి చేసాం అనమాట ఆ పాటని.
2: అంటే ఇది ముందు ట్యూన్ సమకూర్చాక పాట రాయటం జరిగిందండి?
1: అలా చేయడం ఛాన్స్ లేదమ్మా, నేను అది ఎలా చేస్తాం. ట్యూన్ ఇచ్చి చేసే పాటలు కావాలి, ఓన్లీ లిరిక్స్ చేసిన తర్వాత
2: మరి అవును నా అవును ఇవాళ వచ్చే
1: పాటల్లాగా ఏదో తననా తననా అంటే ఉండనా వెళ్ళనా అన్నది కదా. అందుకనే అదేంటంటారు ఆ సినిమా కాదు బృందావనం.
2: ఇది అంటే ఆ సినిమా చూస్తుంటేనే ఒక రకంగా జానపదం ఫిక్షన్ అన్నీ ఉంటాయి. అలాగే మీరు సంగీతంలో కూడా ప్రయోగాత్మకంగా ఇలా 8 రాగాల్లో చేయటం అంటే అది అద్భుతం. అంటే ఈ ఆలోచన మీకు వచ్చిందా లేకపోతే సంగీతం వారికి వచ్చిందా అండి?
1: ఆయనకి అసలు ఈ ఈ పాట వద్దన్నారు సంగీతం గారు. ఈ రోజుల్లో ఇటువంటి పాటలు ఎవరు వింటారు కొంచెం కష్టం కదా అన్నారు. అంటే లేదండి, మనం ఇచ్చే దాంట్లో బ్రహ్మాండంగా పాటిస్తే వింటారు.

0: ఆత్మహత్య అని చెప్పి ఆయన అంటే తప్పని కాదు, ఈ రోజుల్లో వింటారో వినరో అని భయం ఆయనకి. అప్పుడు ఈ పాట పాడటానికి యేసుదాస్ గారు కానీ ముందు ఆయన అంటే జరిగింది. అప్పుడు నేను చెప్పాను, లేదండి వాళ్ళు అద్భుతమైన సింగర్సే అని. బాలకృష్ణ గారికి వాయిస్ మ్యాచ్ అవ్వాలంటే బాలు గారి వల్లే సాధ్యం అవుతుంది. ఎందుకంటే ఉదాహరణకి నేను కీబోర్డ్ ప్లేయర్గా పనిచేసిన శంకరాభరణం, దాన్ని కూడా బాలు గారు అంతకుముందు అంత సంగీత భరితమైన సినిమా పాటలు ఏం పాడలేదు. సో అప్పుడు కూడా అలాగే వచ్చింది పేర్లు. వచ్చినప్పుడు మహాదేవన్ గారు అసిస్టెంట్ పోలేందు గారు ఆయన పట్టుబట్టి బాలు గారి పాడిచ్చారు కదా, పాడిచ్చారు కదా, అందుకనే బాలు గారు పాడగలరండి ఎందుకు నేను అని. అప్పుడు ఒక 1 మంత్ సుమారుగా కూర్చుని అది ఒక పాట ఛాలెంజింగ్గా తీసుకొని చేసిన పాట అది. బాలు గారు అద్భుతంగా పాడారు. కానీ బాలు గారు ఎంత బాగా పాడినా నేను స్వరరాజ్ చేసినా పీటర్ గారు రాసినా సరే బాలకృష్ణ గారు హీరో అవటం వల్ల, బాలకృష్ణ గారు ఒక పెద్ద పెద్ద హీరో ఆయన, ఒక పెద్ద ఇదే అప్కమింగ్ హీరో అవుతే ఆ పాట ఎంతవరకు రాణిస్తుందో తెలీదు, చెప్పలేం. సో బాలకృష్ణ గారు ఆయన పాడటం సినిమాలో అది ఒక పెద్ద ఒక ఏమని చెప్పాలి,
1: 100% అండి. అది సఫలీకృతులు అయ్యి ఇప్పటికీ మా మదిలో అది నిలిచిపోయింది. ఇది అత్యద్భుతంగా ఉంది ఆ పాట వింటుంటే. అంటే శాస్త్రీయ పరంగా క్లాసికల్ సాంగ్ గా అలాగే 8 రాగాలతో సమకూర్చి సినిమాలో పెట్టడం అంటే అది చాలా గొప్ప.
0: ఇంతకుముందు చాలా పాటలు వచ్చాయి మనకి, సువర్ణ సుందరి హాయిగా ఆమెన సాగే చాలా పాటలు వచ్చాయి మనకి. ఇదే మొట్టమొదటిసారి కాదు. కాకపోతే ఏంటంటే చాలా కాలం తర్వాత సంగీత పరంగా ఒక పాట రావటం అనేది, అది కూడా బాలయ్య బాబు మీద. సో ఆయన మీద రావటం వల్ల అది అన్నిటి మించి సినిమా బాగా హిట్ అవటం వల్ల అది సినిమా హిట్ అవ్వాలి ముందు అన్నిటి అది. ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు ప్రేక్షకులు గుండెలకు వెళ్తాయి. నా అదృష్టం బాగుండి అటువంటి
1: తర్వాత ఆ పాట అలా బయటికి వచ్చాక సంగీతం శ్రీనివాసరావు గారి అనుభూతి, ఆయన ఏమన్నారు మీతో అప్పుడు మీ అనుబంధం?
0: ఆయనతో ఆయనకి నేను ఫోన్ చేస్తే రింగ్ టోన్ ఏంటంటే ఆయనది మధురమే సుధాగానం.
1: ఓహో, అది కూడా వెనక కోరస్ బాగుంటుందండి, లలలా అని ఎంత బాగా అనిపిస్తుందో అది. ఒక బృందావనంలోనే విహరిస్తున్న అనుభూతి కలుగుతుంది ఆ పాట వింటున్నప్పుడు.
0: సినిమాలో ఒక సీక్వెన్స్ అది కూడా, అమ్మాయి రమ్యకృష్ణ ఒక సంగీతం టీచర్ కాబట్టి వరవేణ మృదుపాణి అని మొదలు పెట్టి సంగీత మన మోహన్ రాగంలో అక్కడి నుంచి ఒక అది ఒక సీక్వెన్స్. సీక్వెన్స్ ఉండడం వల్ల పాట బాగా రక్తి కట్టింది.
1: ఆ పాట కూడా ఇది తప్పకుండా శ్రోతలకి వినిపిస్తామండి. ఇది ఈ ఈ అనుభూతి నిజంగా అపురూపం అండి. అంటే అప్పటి ఆ నిజంగా జరిగినవన్నీ కూడా మాకు కళ్ళ ముందు ఆవిష్కరించారు ఈ రోజు వారిని తలుచుకుంటూ ఈ కార్యక్రమం. యాక్చువల్గా
0: సంగీతం గారికి భైరవ ద్వీపంలో ఆయన ఒక పాట రాశారు, వసంత గానం, అది సంగీతం గారు రాశారు. తెలుగులో చిత్ర పాడింది అమ్మాయి, అలాగే హిందీలో ఆశా భన్సల్ గారు పాడారు మనోడి 2 పాటలు. అయితే సంగీతం గారికి భైరవ ద్వీపంలో ఇష్టమైన పాట ఆ రోజు ఇది మన కాదు అది బృందావనం. దీంట్లో ఏంటంటే చెప్తాను ఆ పాట అంట గుర్తు రావట్లేదు. అంటే సీతుమ్మన్నారదాదం ఇష్టమైనా కూడా, వస్త్రం కానీ ఇష్టమైనా కూడా ఆయనకి బాగా ఇష్టమైన పాట మనసులో బృందావనంలో ఆ రోజు నారాయణ చిరునవ్వు చూసి ఆయనకి చాలా ఇష్టమైన పాట ఆయనకి ఇష్టమైన పాట. అలాగే అది సో అంటే సీక్వెన్స్ పరంగా ఈ పాట ఇది పెట్టాం కాబట్టి అఫ్కోర్స్ ఆయనకి అన్ని పాటలు ఇష్టమే. నేను చేసిన దాని తర్వాత
1: విరిసినది వసంత గానం, ఇంకా ఎంత ఎంత వింత మోహమో,
0: ఎంత ఎంత వింత మోహమో,
1: ఘాటైన ప్రేమ,
0: ఘాటైన ప్రేమ ఘటన, సీతారామ శాస్త్రి గారు
1: నరుడా,
0: అది పేట సుందరామూర్తి గారు రాశారు. సో

0: తర్వాత అంబా శాంభవి, అది వడ్డేపల్లి కృష్ణ గారు రాశారు. సో పాటలన్నీ బహుళ ప్రజాదరణ పొందాయి. అయినా కూడా నేను చేసిన అన్ని పాటల్లో ఆయనకి ఇష్టమైన పాటలు మధురమే సుధాగానం అండ్ అబ్బో ఏమి వింత బృందావనంలో. అలాగే నాలుగో సినిమా మేము మేడం సినిమా చేసాం
1: రాజేంద్ర ప్రసాద్ గారు అమ్మాయి వేషంలో.
0: మా తరం సంగీత దర్శకుల్లో ముఖ్యంగా సంగీతం గారితో నాలుగు రకాల సినిమాలు చేసి నేను ఒక్కడనే, అది నా అదృష్టం.
2: శ్రీ సంగీతం శ్రీనివాసరావు గారు దర్శకత్వం వహించిన మరో చిత్రరాజం శ్రీకృష్ణార్జున విజయం. దీనికి కూడా సంగీతం శ్రీ మాధవపతి సురేష్ గారు అందించారు. ఇందులో పాటలన్నీ అత్యద్భుతంగా ఉంటాయి. ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ అద్భుతంగా నటించారు. ఈ పాట చిత్రీకరణ చూస్తే గనక కనులకు విందు, చెవులకు విందు, స్వరం, సాహిత్యం, గానం, నృత్యం అన్నీ సమ్మిళితమై అత్యద్భుతంగా అలరించిన ఈ పాట విని తరించవలసిందే.

0: ఒకటేమో బృందావనం సోషల్ సినిమా, కుటుంబ గాథ చిత్రం. భైరవద్వీపం వచ్చి జానపద చిత్రం,
1: ఫ్యాంటసీ జానపద.
0: శ్రీకృష్ణార్జున విజయం అది పౌరాణిక సినిమా. అలాగే టూట్సీ లాగా ఒక ప్రయోగాత్మకమైన చిత్రం మన మేడం. సో ఈ నాలుగు రకాలు చేయటం ఆయనతో నేను చేసుకున్న అదృష్టం. అలాగే ఓ 10-15 సినిమాలు ఆయన వర్క్ చేసిన సినిమాలకి నేను కీబోర్డ్ పేరుగా వర్క్ చేయడం. ఆయనే కాకుండా ఆయన, ఆయన భార్య కళ్యాణి గారు, తర్వాత వాళ్ళ అమ్మాయిలు, రెండో అమ్మాయి సుధా, పెద్ద అమ్మాయి శకుంత, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ అన్నగారి అబ్బాయి ఆయనతోనే ఉంటారు ఇప్పుడు, పూర్ణ ప్రజ్ఞ ఆయన, ఆయన భార్య, వాళ్ళ మునిమనవలు కూడా మాకు చాలా సన్నిహితమైన కుటుంబం. ఆయనకి నేను స్వయంగా వెళ్ళి 3 తారీఖు రాత్రి ఆయన పరంపదించారు 9:10 4 తారీఖు నేను ఆ సినిమాకి కో డైరెక్టర్ విఎన్ ఆదిత్య మిత్రం వెళ్ళి ఆయనకి, ఆయన భౌతిక ఆయనకి నివాళులు అర్పించాం. ఎంతైనా ఇంత ఇన్ని వెరైటీస్ సినిమాలు చేస్తున్న ఏకైక దర్శకుడు సంగీత శ్రీనివాసరావు గారు. అంతేకాకుండా 95 ఇయర్స్ ఏజ్లో సింగ్ గీతం అనే ఒక సినిమా ఆయన చేయటం, ఆ సినిమా హిట్ అవ్వటం అనేది ఇండియాలోనే ఒక రికార్డ్. అది
1: ఈ ప్రపంచంలోనే అనిపిస్తుంది అలా చూసుకుంటే. నిజంగానే ఆ వయసులో
0: ఉన్నారు, ప్రపంచంలో నంబర్ 2 ఆయన, నంబర్ 1 ఆల్రెడీ ఉన్నారు. బట్ ఇండియా వరకు మనం తీసుకుంటే ఏ భాషలో తీసుకున్నా సరే ఆయన చేసిన వెరైటీ సినిమాలు ఎవరు చేయలేదు. పైగా ఆయన మంచి మంచి గాయకుడు కూడా, ఆయన మంచి గాయకుడు. తర్వాత సంగీతం
1: దర్శకత్వం కూడా వహించారు అనుకుంటా కదండి,
0: 2-3 సినిమాలు చేశారు. కానీ సంగీతం మీద మక్కువ, మంచి లిరిక్స్, సంగీతానికి ప్రాధాన్యత ఇచ్చే దర్శకుల్లో ఆయన చాలా ముఖ్యమైన వ్యక్తి. మన అంటే మన కే విశ్వనాథ్ గారు, పాపు గారు లాగా సంగీత శ్రీనివాసరావు కూడా అద్భుతమైనటువంటి
1: ఒక వరవిడి, కొత్త వరవిడి సృష్టించారు వారు కూడా. చరిత్ర
0: ఏంటంటే ఈ చిత్ర విచిత్రమైన చిత్రసీమలో ఆయనకి రావాల్సినంత గుర్తింపు మాత్రం ప్రభుత్వం తరఫున రాలేదని ఆవేదన నాకే కాదు చాలా మందికి ఉంటుంది. అది తీరని కోరిక. అది
1: ఇంకొక ఆయన ఏది కాదనుకున్నా మన మనసులో తెలుగు వారికి, తమిళ, కన్నడ అందరి స్థాయిలో మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు, చరిత్ర లిఖించుకున్నారు సువర్ణాక్షరాలతోటి. ఆయనతో సువర్ణాధ్యాయం అండి. మీరు
2: మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి అడగగానే మీరు శ్రీ సంగీతం శ్రీనివాసరావు గారి గురించి, వారితో మీకు మీ కుటుంబానికి ఉన్న ప్రత్యక్ష అనుబంధాన్ని, ఎన్నో విలువైన విషయాల్ని మాతో పంచుకున్నారు. మీకు నా తరపున, మా తెలుగువాణి బృందం తరపున
0: నమస్కారం అమ్మా. అలాగే అమ్మా, థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. నమస్కారం అమ్మా.
2: భౌతికంగా మనని వీణ వారు మనకి అందించిన అపురూప చిత్రాలు మన మదిలో చెరగని ముద్ర వేసి చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఈ కార్యక్రమాన్ని మహామనీషి శ్రీ సంగీతం శ్రీనివాసరావు గారికి అంకితం చేస్తూ, వారికి ఘన నివాళి సమర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను.
3: ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర ఆలయం హెలెన్స్బర్గ్ వారి ప్రకటన. సిడ్నీలో ఆధ్యాత్మిక అనుభూతికి హెలెన్స్బర్గ్లోని శ్రీ వెంకటేశ్వర ఆలయం సందర్శించండి. ఆలయానికి స్వచ్ఛంద సేవలు అందించడంలో ఆసక్తి గల భక్తులు వివరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 04669168444. నెంబర్ మరి ఒకసారి 04669168444. పండుగ రోజులు మరియు శని ఆది పబ్లిక్ హాలిడే రోజుల్లో ఆలయం ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు తెరవబడుతుంది. క్యాంటీన్ కూడా శని, ఆది మరియు పబ్లిక్ హాలిడే రోజుల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తుంది. ఎస్విటి హెలెన్స్బర్గ్ ఈజ్ ఎ ప్రౌడ్ స్పాన్సర్ ఆఫ్ తెలుగు వాణి ఆన్ రేడియో 2000 98.5 FM.
4: తెలుగువాణి కార్యక్రమాలకు ఆర్థిక ప్రోత్సాహం. సిడ్నీ తెలుగు అసోసియేషన్ వారి తెలుగువాణి కార్యక్రమాలు నిత్యనూతనంగా జనరంజకంగా సాగాలి అంటే శ్రోతలందరి ఆర్థిక మరియు హార్దిక సహాయం ఎంతో అవసరం. మీ ఇంట జరిగే పుట్టినరోజు, పెళ్లిరోజు మరియు ఇతర ప్రత్యేకమైన రోజులను తెలుగువాణి ద్వారా మీ స్నేహితులు, శ్రేయోభిలాషులతో పంచుకోండి. అభినందనలు, శుభాకాంక్షలు అందుకోండి. తెలుగువాణి కార్యక్రమాలకు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించి తెలుగువాణి ప్రసారకులకు ప్రోత్సాహాన్ని అందించగలరు. మీరు కోరిన ఒక మంచి పాట కూడా ప్రసారం చేయబడుతుంది. పూర్తి వివరాలకు తెలుగువాణి కోఆర్డినేటర్ శ్రీ సునీల్ తీర్థం గారిని 0409079558 సంప్రదించగలరు. యువర్ స్పాన్సర్షిప్ టు తెలుగువాణి ఈజ్ ట్యాక్స్ డిడక్టబుల్.
2: శ్రోతలకు ఒక గమనిక, ఈనాటి తెలుగువాణి కార్యక్రమం పరోక్షంగా అందించినందువల్ల ఈ వారం ప్రశ్న ఫలితాలు మరియు విజేత వివరాలు వచ్చే వారం తెలుగువాణి కార్యక్రమంలో మీకు అందచేయగలము. తెలుగువాణి శ్రోతలకు ముఖ్య గమనిక, ప్రతి శనివారం ప్రసారమయ్యే తెలుగువాణి కార్యక్రమం తదుపరి మంగళవారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు సిడ్నీ కాలమానం ప్రకారం రేడియో 2000 98.5 MHz లో మళ్ళీ ప్రసారం చేయబడుతుంది. దయచేసి ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో, స్థానికంగానే కాక విదేశాల్లో ఉన్న వారితో కూడా పంచుకోండి. మీలో కొందరికి ఈ కొత్త సమయం కార్యక్రమాన్ని వినేందుకు మరింత అనుకూలంగా ఉండవచ్చు. మా తెలుగువాణి కార్యక్రమాలను విని మా ప్రసారకులను ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు. తెలుగువాణిలో మీరు ఇంతవరకు సెల్యులాయిడ్ సైంటిస్ట్ శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారిపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఈరోజు నేను ఒక అంశం చేద్దామని భావించిన శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారి నిష్క్రమించిన సందర్భంగా వారి గౌరవార్థం వారికి నివాళులు అర్పిస్తూ తెలుగువాణి శ్రోతలకు వారి గురించి విలువైన విషయాలతో ఈ కార్యక్రమం చేయటం సబబుగా భావించాను. ఈ కార్యక్రమాన్ని తక్కువ వ్యవధిలో మీకు అందించటం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిగిందే తడవుగా సంగీత దర్శకులు శ్రీ మాధవపెద్ది సురేష్ గారు శ్రీ సింగీతం శ్రీనివాస్ గారితో వారికి ఉన్న ప్రత్యక్ష అనుబంధాన్ని, విలువైన విషయాలను మనతో పంచుకున్నారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మీరు వినబోయే గీతం మేడం చిత్రం నుంచి, దీనికి సంగీతం శ్రీ మాధవపేది సురేష్ గారు అందించారు.

ఇవ్వండి ఈనాటి మా తెలుగువాణి కార్యక్రమాలు. ఈనాటి తెలుగువాణి కార్యక్రమాలను మీకు అందించిన వారు విజయమాధవి, గొల్లపూడి. వచ్చేవారం ఇవే తరంగాలపై మీకు కార్యక్రమం అందించనున్నవారు శ్రీమతి నీరజ నంబూరి గారు మరియు రవి దంతుర్తి గారు. ప్రత్యేక అంశం మూఢనమ్మకాలతో మీ ముందుకు వస్తున్నారు, తప్పకుండా వినండి. కార్యక్రమంలో చివరిగా జమీందారు గారి అమ్మాయి ఈ చిత్రం నుంచి ఈ గీతం, దీనికి దర్శకత్వం సంగీతం శ్రీనివాసరావు గారు వహించారు, సంగీతం జీకే వెంకటేష్, పాడినవారు పి సుశీల. ఈ మధుర గీతం వినిపిస్తూ ప్రస్తుతానికి మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. నేను విజయ గొల్లపూడి. అందరికీ శుభవారం. విషింగ్ యూ ఆల్ ఏ హ్యాపీ అండ్ సేఫ్ వీకెండ్. అందరికీ దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు మరి.